0: 100.1 FM கோல்ட் அலைவரிசையில் தொடர்வது தெலுங்கில் செய்தி அறிக்கை.
1: ஆகாஷ்வாணி வார்த்தலு சதுதனதி துரகா உஷாரமணி. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఇరుసు తలపడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం శ్రద్ధ గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని వారిని ప్రేరేపించగలరని ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలని విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులను కోరారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించే లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతోమంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీ కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
2: 19 देशों से 108 से ज्यादा पैरा एथलीट्स हिस्सा ले रहे हैं. मैं सभी को ये कहने जा रहा हूँ कि अहमदाबाद, गुजरात और भारत आने वाले दिनों में खेल जगत के, चाहे वो ओलंपिक्स से जुड़े हुए

0: खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है।
1: ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈవేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోం మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వార్స్

0: సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
1: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపైన ఇరుపక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
2: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్ లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి UGCNET.NTA.NIC.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్న పత్రాల్లో పలు లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్తో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ధి అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో టాప్ సీడ్, 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయులుగా ఆచార్య దేవో భవ అంటూ గురువులనే పేర్కొన్నది మన ఆర్ష సంస్కృతి. మనిషిని ఇతర ప్రాణుల నుండి వేరు చేసేది మేధస్సు. అయితే ఆ మేధస్సుకి సానపెట్టి సంస్కారంతో కూడిన విజ్ఞానాన్ని అందించే గురువు సాక్ష్యాత్తు దైవస్వరూపమే కదా. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ మన పూర్వ రాష్ట్రపతి విద్యావేత్త తత్వవేత్త శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా టీచర్స్ డే గురుపూజా దినోత్సవం జరుపుకుంటున్నాం. విద్యార్థులు తమ ఉపాధ్యాయులను గౌరవించి సత్కరించుకునే విశేష పర్వదినం ఈరోజు. చదువుల తల్లి మానసపుత్రులు మన ఉపాధ్యాయులు. ముందుగా శ్రోతలందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు.

1888 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప తాత్వికుడు, విద్యావేత్త కూడా. ఆంధ్ర విశ్వవిద్యాలయం, బెనారస్ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ ఆచార్యునిగా ఎన్నో సేవలందించారు. ఎంతో ఉత్కృష్టమైన భారతీయ వేదాంత సారం, తాత్విక చింతన యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి విశదంగా బోధపరచిన ఆచార్యులు రాధాకృష్ణన్. ప్రతిష్టాత్మకమైన భారతరత్న, బ్రిటిష్ ప్రభుత్వ నైట్హుడ్ సర్ సత్కారాలను అందుకుని మన దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

ప్రాచీన కాలంలో గురువులు ఆశ్రమాలలో శిష్యులకు కఠోరమైన నియమాలతో విద్యాబోధన చేసేవారు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయం కాకుండా మనోవికాసం, మంచి నడవడిక అలవరిచే చదువును కూడా నేర్పేవారు. విద్యార్థులు సైతం నిరంతరం అభ్యాసంతో గురువుల పట్ల శ్రద్ధాభక్తులతో పాఠాలు నేర్చుకునేవారు. మన ఉపనిషత్తులన్నీ గురు శిష్యుల సంవాదాలుగా ఉద్భవించినవే. మన దేశంలోని నలంద, తక్షశిల వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి తలమానికంగా నిలిచాయి. వాటి విజయం వెనుక నిష్ణాతులైన గురు పరంపర యొక్క దీక్షా సామర్థ్యాలు దాగి ఉన్నాయి.

మనిషిలో విజ్ఞాన దీపాన్ని వెలిగించి అజ్ఞానాన్ని పారద్రోలే అత్యంత గౌరవప్రదమైన వృత్తిగా ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది. తమ జ్ఞానాన్ని నిస్వార్థంగా శిష్యులకు అందించి తద్వారా ఎందరో ఉత్తములైన మేధావులను, నాయకులను, శాస్త్రవేత్తలను, కళాకారులను తయారు చేస్తున్న ఉపాధ్యాయులకు మనమంతా ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని పూర్తిగా తీర్చుకోలేకపోయినా ఉడతాభక్తిగా వారిని పూజించి గౌరవించేందుకు ఈరోజు ఎంతో సముచితమైనది.

నేటి అధునాతన ప్రపంచంలో విద్యావ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. డిజిటల్ మాధ్యమాలు, స్మార్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలు, కృత్రిమ మేధతో అనుసంధానమైన విషయ పరిజ్ఞానం విరివిగా అందుబాటులో ఉన్నాయి. అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ ఆధునిక సాధనాలతో పోటీ పడుతూ నేటి విద్యార్థుల మేధస్సు ఊహకందని విజయాలను అందుకుంటోంది. వారి ఉత్సాహానికి గురువులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైతే నేటి యువత ఆకాశమే హద్దుగా ఉన్నతోన్నత శిఖరాలను అందుకుంటారు. శక్తివంతమైన ఈ ఆధునిక సాంకేతికతను సరైన పద్ధతిలో ఉపయోగించుకోగలిగితే విద్యాబోధనలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించబడతాయి.

చదువులలోని మర్మమెల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి, చిరంజీవి పలుకులు, అమృతపు చినుకులు. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు.

0: సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ.
1: ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు.
0: హరివృత్తికి మించిన మోక్ష సాగరము లేదు కదా తండ్రి.
1: హరి దానవ కులవై మనకు పరమశత్రు, వారి నామము చెరింపబడదు.
0: దైవమును ఆరాధింపని వాని జన్మమే వేరెత్తుకము కదా.
1: శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్త. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే, కాని మన కులదైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధించు. లేదా నీ ప్రపితామహుడు, సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధించు. కాని ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఉడదహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపోము.
0: అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడువగలమా?

ఈ గురు పూజోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యాబోధనలో అత్యుత్తమ సేవలందించిన ఆదర్శవంతులైన ఉపాధ్యాయులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించడం జరుగుతుంది. అయితే తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉత్తమ పౌరులుగా దేశానికి గర్వకారణంగా తయారైతే అదే తమకు గొప్ప సన్మానంగా ఉత్తమ గురుదక్షిణగా ఉపాధ్యాయులు భావిస్తారు. అందుకే దేశ ప్రగతి నిర్మాణంలో రైతులు, కార్మికులు, సైనికులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఒక స్తంభం. విద్య భద్రంగా దాచుకున్న నిధి వంటిది, దానిని ఎవరూ దొంగిలించలేరు. విద్య వల్ల కీర్తి, ధనం, సకల భోగాలు, గౌరవం లభిస్తాయి. విద్య ఉన్నవాడు ఏ దేశం వెళ్ళినా పూజింపబడతాడు. అందుకే దానాల్లో ఉత్తమమైనదిగా విద్యాదానాన్ని కూడా పేర్కొన్నారు. అటువంటి అమూల్యమైన విద్యను అందించే గురువులు మనకు నిత్యస్మరణీయులు. మరొక్క మారు శ్రోతలందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలతో చివరిగా ఈ గీతం

0: స్వరపద యోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరిస సనిపని సనిపమ పనిపమ రే గరిస నిసరి గరి నిసరి మప సరి భవని సరి మప మరి మప నిపమ.
1: రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో ఆట విడుపులో కేటీసీటీ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.